చక్రతుండం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం.

శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవత బీజం సూర్యగుం శక్తి ఆదిత్యం కీలకం.